ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హైలంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్తో సమావేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈవేళ ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్పై గెలిచి వరుసగా 2వ సారి టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హ్లైంగ్తో చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ చర్చలు దృష్టి సారిస్తాయి. భద్రత కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు రానున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో పర్యటనకు వచ్చిన మయన్మార్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అలాగే మయన్మార్ అధ్యక్షుడు మయన్మార్ ఇండియా బిజినెస్ ఫోరంలో కూడా ప్రసంగించారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యక్షుడు శనివారం బీహార్లోని గయకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు ఆ దేశ కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా పర్యటనకొచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి ఆయన రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యక్షుడు వ్యాపార పారిశ్రామిక రంగాల ప్రముఖులతో పరస్పర చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. దేశ రాజధానిలోని రాయ్ పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ద లైట్ అండ్ ద లోటస్ రిలిక్స్ ఆఫ్ ద అవేకెన్ వన్ ప్రదర్శనను కూడా ఆయన సందర్శించనున్నారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాఫా అవశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు. మన దేశానికి చెందిన నేబర్హుడ్ ఫస్ట్ యాక్టిస్ట్ మహాసాగర్ విధానాల కలయికలో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హ్లైంగ్ అధికారిక పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు మరింతగా విస్తరణకు దోహదం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే 2వ భారత ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్భంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ధి, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. 35 కొత్త మంత్రులు మంత్రిమండలిలో చేరతారు. ప్రమాణ స్వీకారోత్సవం 11:00 కోల్కతాలోని లోక్భవన్లో జరుగుతుంది. 9వ తేదీన 5 కేబినెట్ మంత్రుల బృందంతో బాధ్యతలు స్వీకరించిన శుభేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం ఈరోజు మరింతగా విస్తరణ కానుంది. ఈ విస్తరణతో రాష్ట్ర కేబినెట్ మొత్తం బలం 41 పెరుగుతుంది. 290 సభ్యులు గల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రాజ్యాంగబద్దంగా నిర్దేశించిన 15% పరిమితికి లోబడే మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఖేత్ బచావ్ అభియాన్ను కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు మధ్యప్రదేశ్లోని రైజన్ జిల్లా నుంచి ప్రారంభిస్తారు. 4 రోజుల పాటే సాగే ఈ ప్రచారం 3వ తేదీ వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతుల్య, విచక్షణాయుత వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాలు

ప్రయోజనాలు నేరుగా గ్రామాలకు చేరవడంపైన ఈ ప్రచారంలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చేరాలని ఆయన కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా కోరారు. అలాగే కృషి విజ్ఞాన్ కేంద్రాలు, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఏఆర్కు చెందిన సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో సమావేశం జరిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని వ్యవసాయ మంత్రి వారిని కోరారు. 10 రాష్ట్రాల నుండి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలవుతుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుండి చెరో 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్లో 2 స్థానాలు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుండి చెరొక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ నేత హెచ్డి దేవెగౌడ, కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సభ్యులు ఉన్నారు. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి రాబోయే 17 స్థానాల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల ఫార్ములాను ఖరారు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం బీజేపీ 11 స్థానాల్లో, శివసేన 4 స్థానాల్లో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అంతకుముందు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ 17 స్థానాలకు 15 స్థానాల కేటాయింపును ప్రకటించింది. కాంగ్రెస్ 8 స్థానాలు, శివసేన యూబీటీ 4 స్థానాలు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 3 స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. మిగిలిన నాసిక్, నాందేడ్ స్థానాలపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. శాసనమండలి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మహారాష్టలో ఈవేళ చివరి రోజు. ప్రముఖ హిందీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణపూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో మరణించారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. 1950ల దశకం నుండి 1970ల వరకు సినిమా సంగీత స్వర్ణయుగంలో హిందీ, మరాఠీ, అనేక ఇతర భారతీయ భాషల్లో తాను పాడిన పాటల ద్వారా సుమన్ కళ్యాణపూర్ మంచి గుర్తింపు పొందారు. 1937 జనవరి 28వ తేదీన బంగ్లాదేశ్లోని ఢాకాలో జన్మించిన సుమన్ కళ్యాణపూర్ లతా మంగేష్కర్ స్వరానికి చాలా దగ్గరగా స్వరం కలిగి ఉండేవారు. 1950ల మధ్యకాలంలో ఆమె హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలు రికార్డు చేశారు. ఆజ్కల్ తెరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్కే ప్యార్ కర్కే బెఠే, తుమ్నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే వంటివి ఆమె పాడిన గీతాల్లో ప్రసిద్ధమైనవి. మరాఠీ సంగీతాన్ని కూడా ఆమె విశేషంగా కృషి చేశారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునీత్ర పవార్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విచారం వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అరుదైన ఎబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అధినేత ప్రకటించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఎబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు బునియా నగర పర్యటన సందర్భంగా కొత్త ఎబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ ఈ విషయం వెల్లడించారు. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. బ్యాడ్మింటన్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడి సింగపూర్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఈ జోడి ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపై 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వ కూడా ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ రెడ్ టైన్స్ను 5 తేడాతో ఓడించి ఈ విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 8 నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో 50 పరుగులతో నాట్అవుట్గా నిలిచారు. విరాట్ కోహ్లీ చేసిన 75 పరుగులతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 161 పరుగులు చేసి టైటిల్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమినాంగ్ హ్లైంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ను ఓడించి 2వసారి టైటిల్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో ఆంధ్ర మహాభారతం శీర్షికన ద్రోణ పర్వం శ్రీ ఎల్బి శంకర్రావు గారి ప్రసంగం ఇంకా పాటలు విందాం. ముందుగా

యోగా ఆచరించడం వలన మన నిత్య జీవితంలో శారీరక మానసిక ఆరోగ్య ప్రయోజనాలను ఎన్నో చేకూరుస్తుంది. ప్రతినిత్యం యోగా శీర్షికన ఈరోజు మనం రాజకపోత ఆసనం లాభాలు కొంత తెలుసుకుందాం. రాజకపోత ఆసనం శరీరానికి ఎంతో మేలు చేసే ఒక అధునాతన యోగాసనం. దీనినే ఆంగ్లంలో కింగ్ పిజియన్ పోజ్ అంటారు. సంస్కృతంలో రాజా అంటే రాజు, కపోత అంటే పావురం, ఆసనం అనగా భంగిమ. మరి ఈ రాజకపోత ఆసనం ఆచరించడం వలన పిరుదులు, తొడల కండరాలు దృఢంగా చేస్తాయి మరియు వెన్నెముక, నడుము, ఛాతీ భాగాలను దృఢంగా మారుస్తుంది. పొత్తికడుపు సాగడం వలన అంతర్గత అవయవాల పనితీరు మెరుగవుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గించి మానసిక ప్రశాంతతకు ఎంతో తోడ్పడుతుంది. గర్భిణీ స్త్రీలు

మోకాళ్ళు నడుమో తుంటిగాయాలున్నవారు ఈ ఆసనాన్ని ఆచరించకూడదు. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే రాజకపోత ఆసనాన్ని మన దినచర్యలో భాగంగా చేసుకుందాం. యోగాసనాలు నిపుణుల సమక్షంలో ఆచరించడం శ్రేయస్కరం.

0: పి సుశీల గానం చేసిన భక్తిగీతం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు ఆంధ్ర మహాభారతం శీర్షికను ద్రోణ పర్వం డాక్టర్ ఎల్బి శంకర్రావు గారి ప్రసంగం విందాం.
1: మహాభారతం ఒక మహత్తరమైన మహాకావ్యం. మహాభారతంలో ఉన్నంత సుదీర్ఘ యుద్ధ వర్ణనలు ప్రపంచ సాహిత్యంలో ఏ గ్రంథంలోనూ లేవు. భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక పర్వాలు ఐదు యుద్ధ వైవిధ్యాలతో నిండి ఉన్నాయి. కౌరవ పాండవుల మధ్య 18 అక్షౌహిణులతో 18 రోజులు జరిగిన ఈ ఘోర సంగ్రామాంతానికి ఇరుపక్షాల సైన్యం గజాశ్వాలతో సహా సర్వం నాశనమైంది. కౌరవ పక్షాన రథికత్రయమైన కృపుడు, కృతవర్మ, అశ్వత్థామలు మాత్రమే బ్రతికిపోయారు. పాండవ పక్షంలో పాండవులు ఐదుగురు, కృష్ణ సాత్యకులు, యుయుత్సుడు ఈ యనమండుగురే మిగిలారు. భీష్ముడు 10 రోజుల యుద్ధం చేసినా, ద్రోణుడు 5 రోజులే యుద్ధం కావించినా భీష్మపర్వం కంటే ద్రోణపర్వం రెట్టింపుగా ఉండటం వల్ల ద్రోణపర్వ ప్రాశస్త్యం సువ్యక్తం. భీష్మపర్వం 5,884 శ్లోకాలతో విరాజిల్లుతోంది. ద్రోణపర్వం 10,919 శ్లోకాలతో విలసిల్లుతోంది. తెలుగులో మాత్రం భీష్మపర్వం 3 1,171 గద్యపద్యాలతో భాషిల్లుతోంది. ద్రోణపర్వం 5 1,860 పద్యగద్యాలతో విభాషిస్తోంది. భీష్మ పతనానంతరం కౌరవ సర్వ సైన్యాధ్యక్షునిగా ద్రోణాచార్యుని నియమించవలసిందిగా దుర్యోధనికి సూచించారు.

చూచింది కర్ణుడే. అల్పసంతోషి అయిన ద్రోణుడు సర్వసైన్యాధ్యక్ష పదవి అలంకరించగానే సుయోధనుణ్ణి ఏం వరం కావాలో కోరుకోమ్మంటాడు. ధర్మరాజును ప్రాణాలతో పట్టి తీసుకురావాల్సిందిగా కురురాజు కోరతాడు. చంపకుండా ప్రాణాలతో ధర్మరాజును పట్టుకుని తీసుకురావటం వల్ల ప్రయోజనం ఏమిటో ఆచార్యునికి అర్థం కాలేదు. ఎందుకు అని ఆచార్యు ద్రోణుడు రారాజును ప్రశ్నించాడు. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, ధర్మరాజును మనం చంపితే లోకైక ధనుర్ధరుడైన అర్జునుడు క్రుద్ధుడై మన కౌరవ సైన్యాన్ని అంతటినీ నాశనం చేస్తాడు. ఒకవేళ వంచించో మరో విధంగానో ఎలాగోలాగా అర్జునుడి గనక మనం సంహరిస్తే జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు కౌరవ సైన్యాన్ని సమస్తాన్ని ఊచకోత కోసి ఆఖరికి కుంతీదేవికి పట్టం కడతాడని చెబుతాడు. అందువల్ల ధర్మరాజును ప్రాణాలతో పట్టితే ఆ ధర్మాత్ముణ్ణి మరల జూతానికి పిలిచి ఆడించి ఓడించి తిరిగి అరణ్యాజ్ఞాతవాసాలు చేయించవచ్చని చెప్పటంలో కురురాజు కుటిల రాజనీతి వ్యక్తమవుతోంది. ధర్మరాజును పట్టుకోవాలంటే అర్జునుడు సమీపంలో ఉండగా ఎవ్వరి వల్ల కాదు కాబట్టి అర్జునుడు దూరంగా యుద్ధంలో నిమగ్నుడై ఉండగా ధర్మరాజును పడతానని ద్రోణుడు మాట ఇస్తాడు. నరుడెడసొచ్చేనేని విను, నాకది దుష్కరమే నొకండనే సురగణమైన వ్రేలిగొని చూపగజాలరు, వాడు లేనిచో తిరమయి పూర నిల్చిన యుధిష్ఠిరు, ద్రౌపది పుట్టినింటి వేవురు వెరగంది చూడ అలవుంచలముంచడబట్టి తెచ్చదన్. ఈ ప్రతిజ్ఞను చారుల వల్ల విన్న యుధిష్ఠిరుడు అర్జునుడితో ఆ విషయాన్ని ప్రస్తావించగా భయపడవద్దని కిరీటి చెబుతాడు. అలవియరుంగ కిమ్మెయి దురాశ తలంచిరిగాక ధార్తరాష్ట్రులు త్రిజగంబులుంగొని పటుస్ఫురణం చనుదెంచిరేనియున్, బలవరాతి పుంజమదభంజన నీవని భంగపడ్డ నీ ఇల శకలంబులైచడదే ఇంకదె వారిధి ఇంగి కోలదే నింగి. ద్రోణాచార్యుని ప్రథమ దివస యుద్ధమారంభమయ్యింది. అసమాన శౌర్యంతో తనదైన దివ్యాస్త్ర ప్రభావాన్ని పాండవ సైన్యంపై ఆచార్యుడు ప్రసారించాడు. ఘోర యుద్ధం జరిగింది. భీమశల్యులు అద్భుతంగా గదాయుద్ధం కావించి మూర్చిపోయారు. ద్రోణాచార్యుడు ధర్మరాజుతో యుద్ధం చేశాడు కానీ పట్టలేకపోతాడు. ఎంతో సైన్యం ప్రాణాలకు తెగించి ధర్మరాజుకు అండగా నిలవటం జరిగింది. మరునాడు ద్రోణుడు దుర్యోధనుతో ఇలా అన్నాడు, నరవర మున్న చెప్పితి రణంబున అర్జునుడొద్దనున్న ఎవ్వరికి ధర్మసూను పొదువంగ అసఖ్యము, ఒకండు పార్థునుద్ధురుడై నేల వాపికొని దుర్బలమొప్పగ పోవజాలినన్ వెరవు పట్టిదన్ పరులు వేవురు మార్కొనినన్ కలంచెదన్. అప్పుడు త్రిగర్తాధీశుడైన సుశర్మ దుర్యోధనుతో చెప్పి అర్జునుణ్ణి సమరానికి పిలిచాడు. అంత ధర్మజుచేత అనుజ్ఞాతుండై సవ్యసాచి సంసప్తకులపై కవిశాడు. సంసప్తకులందరూ ఒక్కసారిగా కిరీటిపై పడ్డారు. ఈ లోపల ద్రోణుడు సత్యజిత్తు సూర్యదత్తాదుల్ని సంహరించాడు. భగదత్తుడు సుప్రతీకం అనే తన గజేంద్రాన్ని పాండవ సైన్యంపై తోలి గందరగోళం చేస్తాడు. అప్పుడు అర్జునుడు వెళ్ళి భగదత్తుని సుప్రతీకంతో సహా సంహరిస్తాడు. ఈ భగదత్తుడు ఎవరో కాదు, నరకాసుని కుమారుడే, ప్రాగ్జ్యోతిష పురాధీశునాథుడే. కర్ణార్జునుడు ద్వంద్వయుద్ధం అత్యద్భుతంగా జరుగుతుంది. మూడవ నాటి యుద్ధారంభంలో సుయోధనుడు కుంభసంభవునితో ఇలా అంటాడు, పెనుపారన్ వరమిచ్చితట్లు కడిమిన్ భీమాగ్రజుండాజిగిట్టినన్ పట్టన్ కడునగ్గమైన ఎడ క్రీడింతెప్పుడు ఇట్లయినన్ చాలని వాడందురు నిన్ను నన్ను కుటిలాలాపంబులన్ వెర్రి చేసినన్ నీకైనది ఏమి ఆశ్రిత గుణశ్రేష్ఠుండు వంచుంచునే. అప్పుడు ఆచార్యుడు ఎలాగైనా ధర్మజుని పట్టాలని పద్మవ్యూహం పన్నుతాడు. అర్జునుడు సుదూరంలో సంక్షిప్తకులతో సమరం కావిస్తుండడం చేత మార్గాంతరం లేక ధర్మరాజు తమలో పద్మవ్యూహం భేదించేవారు లేకపోవడం చేత బాలుడైన అభిమన్యుని అర్థించాడు. అభిమన్యుడు ఒప్పుకోగా ధర్మరాజు, నీదు ధైర్యము శౌర్యంబును బలమును కీర్తియు వర్ధనముందెడు అని దీవించాడు. తెలిసో తెలియకో ధర్మరాజు నోట ఆయుర్వర్ధనం సంగతి లేకపోవటం చేత అభిమన్యుడు చనిపోతాడనే సూచన ఇందులో దాగి ఉంది. అంతేకాకుండా సుమిత్రుడనే అభిమన్యుని సారథి, బహువిధ సమరకర్కశులైన ద్రోణాదులు బాలుడవైన నీచేత చచ్చేవాళ్ళా అని సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. అప్పుడు అభిమన్యుడు, అనవుడు నల్లనవి అతడాతనికిట్లను దేవయుక్తుడై అనికి బలారి వచ్చినన్ పురారిగణంబులు తాను పన్నినన్ కినిసి కడంగి క్రీడియును కృష్ణుడు తాకినన్ నే జయంతు మార్కొని అనుచుండుదున్ సరకు గొందునే ద్రోణుడితోడి యోధులన్. శివుణ్ణి విజయుణ్ణి చివరికి కృష్ణుణ్ణి కూడా జయించగలని చెప్పటంలో అభిమన్యుని గర్వం వ్యక్తమవుతోంది. ఆరిపోయే దీపానికి వెలుగుకులాగా చనిపోయే ముందు ఉచితానుచితంతో పోయింది. పద్మవ్యూహాన్ని భేదించాడు. అందరూ తన్ను చుట్టుమట్టినప్పుడు సహాయానికై వచ్చే పాండవుల్ని శివవర ప్రభావం చేత సైంధవుడు అడ్డగించగలుగుతాడు.

వీర విహారం చేస్తున్న అభిమన్యుని జయించలేక అన్యమార్గం లేక ఆచార్యుని సలహాతో కర్ణుడు విల్లుద్రుంచగా, గురుడు అశ్వాలని కూల్చగా, కృపుడు సారథిని చంపగా, శకుని, కృతవర్మ, శల, బాహ్లిక అశ్వత్థామాదులు శరప్రకరాలతో అర్జునసుతిని హింసించారు. కత్తి డాలు తీసుకొని గగనానికి ఎగరగా ద్రోణకర్ణులు వాటిని నరికారు. భయపడకుండా అభిమన్యుడు రథచక్రాన్ని తీసుకోగా శకుని, కృతవర్మ, కృప, కర్ణ, శల్యాది యోధులు ఆ చక్రాన్ని తునియలుగా చేశారు. అయినా అభిమన్యుడు వెంటనే గద తీసుకొని జనాన్ని చంపుతుండగా దుశ్శాసన కుమారుడు గదతో అతన్ని తాకి ఘోర యుద్ధం చేసి ఇద్దరూ చనిపోతారు. ధర్మరాజాదులు దుఃఖ సముద్రంలో మునిగారు. ఆ సాయంకాల సమయంలో అర్జునుడు సంక్షిప్తకులతో పోరాడి తిరిగి వస్తున్నప్పుడు తనకు కలిగే దుర్నిమిత్తాల్ని కృష్ణుడికి చెప్పి ఏమి కీడు జరిగిందో అని భయపడతాడు. స్కంధావారాన్ని సమీపించినప్పుడు అభిమన్యుడు కనపడకపోవటంతో ధర్మరాజాదుల దీనభక్తులై ఉండటం చేత సౌభద్రుడు సంహరింపబడ్డాడని అనుమానంతో శోకిస్తాడు. ఆ అర్జునుని శోకం పగవారి గుండెల్ని కూడా కరిగిస్తుంది, పఠితల హృదయాల్ని కలవరపెడుతుంది. అది ఒక శోక రస నిశ్యందిని. హాయను ధర్మరాజ తనయాయను నన్నెడబాయ నీకు చన్నేయను తల్లి నేపదను నేయను కృష్ణుడు వీడే వచ్చే రావేయను ఒంటి ఓవ తగవేయను ఏగతి పోవువాడ నేను అభిమన్యుడాయను ప్రియోక్తులనుత్తర తీర్పవేయను. అభిమన్యుని చావుకు మూల కారణం సైంధవుడని తెలుసుకొని అర్జునుడు మరునాటి సూర్యాస్తమయం లోపల వాణ్ణి సంహరిస్తానని ఘోర ప్రతిజ్ఞ పలుకుతాడు. కృష్ణార్జునులు స్వప్నంలో కైలాసానికి వెళతారు. పాశుపతాస్త్ర ప్రయోగోపసంహారాలు జ్ఞప్తికి వస్తాయి. నాలవ నాటి యుద్ధంలో సైంధవ రక్షణార్థమై సూచీ వ్యూహాన్ని ద్రోణుడు పన్నాడు. విజయుడు ద్రోణానుజ్ఞాతుడై వ్యూహంలో చొచ్చాడు. ఆ ఘోర రణంలో కిరీటి విందాను విందుల్ని చంపాడు. ధర్మరాజు ద్రోణుని చేత ఓడిపోతాడు. అలంబుసుడనే రాక్షసుడు ఘటోత్కజుని చే సంహరింపబడతాడు. ధర్మరాజు సాత్యకిని అర్జున సహాయార్థమై వెళ్లమంటాడు. సాత్యకి ఒప్పుకొని వ్యూహంలోకి వెళ్లి జలసంధుడు, సుదర్శనుడనే రాజుల్ని చంపుతాడు. ఆ తర్వాత ధర్మరాజు భీముణ్ణి కూడా అర్జున సహాయార్థమే వెళ్లమంటాడు. సాత్యకిని, భీముణ్ణి వ్యూహంలోనికి రానిచ్చినందుకు దుర్యోధనుడు ద్రోణుణ్ణి తోలనాడుతాడు. కర్ణుడు భీమసేనుణ్ణి అవమానించి నీచోక్తులాడుతాడు. అలసిపోయే ఉన్న సాత్యకిని భూరిశ్రవుడు కింద పడవయిచి మణికంకణ కిరణ స్ఫురణ సుందరమైన కరంతో కృపాణం వెత్తి గళంబు నరకపోతాడు. శ్రీకృష్ణ ప్రచోదితుడై జిష్ణుడు భూరిశ్రవుని బాహువుని నరికాడు. ఆ అన్యాయాన్ని భూరిశ్రవుడు ఇలా ఖండించాడు. నీ దశ చూడన్ ఉండొకరునింతగా మార్కొని పోరుచుండ పెంపేది వినీచ కర్మమునకీయకొనంతగునే భవాదృశుండు ఈ దురుపాయము అగ్గురుడో ఇంద్రుడో రుద్రుడో నీకు చెప్పే దామోదరుడింత పాపమున కోర్వగజేయును నిన్ను అర్జున. ప్రాణాయామపరుండే భూరిశ్రవుడు ప్రాణాలని వదలబోతుండగా సచ్చి బ్రతికిన సాత్యకి కరవాలాన్ని పట్టుకొని మాధవ ధనంజయ భీమాశ్వత్థామ కృపకరుణులు వలదు వలదని చెప్పుతుండగానే క్రోధోన్మాదంతో భూరిశ్రవుని శిరఛేదనం చేశాడు. ఆ తర్వాత కర్ణుడు సాత్యకితో యుద్ధం చేసి ఓడిపోతాడు. కర్ణుడు భీముణ్ణి అంతకుముందు అవమానించాడని తెలిసి వచ్చి అర్జునుడు ఇలా అంటాడు. ఏమిర కర్ణ భీమునటు లేటికి తిట్టితి అతండు తోల సిగ్గేమియులేక పారునెడనెవ్వరు తిట్టిరి నిన్ను గెల్పు సంగ్రామములోన తప్పిదము గల్గిన ఎంతన ఇంత గర్వమేలా మును నిన్నిరుంగమే చలంబున సాత్యకి ఇప్పుడు గెల్వడే. అప్పుడు కర్ణార్జున ద్వంద్వ యుద్ధం అద్భుతంగా జరుగుతుంది. అంతలో సాయంకాలం కాబోతోంది. కేశవుడు మాయాతిమిరంతో సూర్యుణ్ణి కప్పాడు. రవి కృంకాడని కౌరవులు ఆనందంతో గంతులేశారు అర్జునుడు చనిపోతాడు కదా అని. ఆ సన్నివేశాన్ని సైంధవుడు తల ఎత్తి చూస్తున్నాడు. మురారి కిరీటుతో ఆ సైంధవుని శిరాన్ని ఖండించమన్నాడు. అతడు ఉత్తరించాడు. శ్రీకృష్ణ ప్రేరితుడై విజయుడు పాశుపతాస్త్రం తొడిగి ఆ సైంధవుని శిరాన్ని అతని తండ్రి వృద్ధక్షత్రుని తొడమీద పడేటట్లుగా చేశాడు. ఆ తలను క్రిందకు పెడదోయగానే ఆ సైంధవుని తండ్రి శిరస్సు కూడా 100 వ్రక్కలయ్యింది. ఆ సాయంకాలం కొంతసేపు విశ్రమించి మరల ఆ రాత్రి కూడా యుద్ధానికి సన్నద్ధులవుతారు కురుపాండవులు. ద్రోణుడు పాంచాలుని చంపకుండా కవచాన్ని విడవనని ప్రతిజ్ఞ చేస్తాడు. భీముడు కురువృద్ధుడైన బాహులికుణ్ణి చంపుతాడు. సాత్యకి భూరిశ్రవుని తండ్రి అయిన సోమదత్తుణ్ణి ధర్మ మార్గాన సంహరిస్తాడు. కర్ణుడు సహదేవుని ఓడించి వింటి కొమ్ముతో పొడిచి అవమానిస్తాడు. ఘటోత్కచుడు జటాసురతుడైన అలంబుసుణ్ణి, మరొక రాక్షసుడైన అలాయుధాసురుణ్ణి సంహరిస్తాడు. రాక్షసుడైన ఘటోత్కచుడు రాత్రి యుద్ధం భయంకరంగా చేస్తూ కౌరవ సైన్యాన్ని పీడిస్తాడు.

0: మార్గాంతరం లేక దుర్యోధనాదుల ప్రేరణతో అర్జునుని కోసం దాచిపెట్టి ఉన్నటువంటి ఇంద్రాయుధాన్ని ప్రయోగించి కర్ణుడు ఘటోత్కజుని చంపుతాడు. ద్రోణుడు విరాట ద్రుపదుల్ని చంపాడు. తెల్లవారింది. ఇరుపక్షాల వాళ్ళు కాలోచిత కృత్యాలు తీర్చుకున్నారు. నిద్రలేమి చేత, ఆకలి చేత డీలా పడిపోయినా లెక్క చేయకుండా పౌరుషంతో యుద్ధానికి కడంగారు. ద్రోణార్జునుల ద్వంద్వ యుద్ధం అత్యద్భుతంగా ఉంది. భీముడు అశ్వత్థామ అనే ఏనుగుని చంపి గురువైన ద్రోణునితో అశ్వత్థామ సత్యాన్ని చెప్పాడు. ఆ మాట పెడచెవిని పెట్టి ఎంతోమందిని ద్రోణుడు సంహరించాడు. అప్పుడు విశ్వామిత్ర, జమదగ్ని, భరద్వాజ, గౌతమ, కశ్యప, వశిష్ట, అత్రి ప్రభృతి మునిగణం ప్రత్యక్షమై ద్రోణునితో కాలం సంపూర్ణమైంది, ఆయుధాల్ని ప్రక్కన పెట్టి శాంతిబంధమని చెప్పారు. అశ్వత్థామ నిజంగా చనిపోయాడో లేదో అని కనుక్కోవాలని ధర్మజుని అడుగుతాడు కుంభజుడు. వాసుదేవ ప్రేరితుడై ఇష్టం లేకపోయినా ధర్మరాజు అనృత భయంతోనో ఆజు జయం కొనాలనే తమకంతో అస్త్రగురింతో వలయుకొలది ఎలుంగెత్తి వర్ణసమితి అచ్చుపడగ అశ్వత్థామ సత్యననియే అని పదంపడి అల్లన అతని చెవికి వినగరాకుండా కుంజరమనియనధిప. తర్వాత శస్త్రగురుడు శరాశరాసనములుడ్చి తేరిపైన యోగనిష్ఠతో ఉన్నాడు. అప్పుడు దృష్టజ్యుమ్నుడు పాదచారి అయి కృపాణపాణి అయి ఉభయ సైన్యాలు హాహాకారాలు చేస్తుండగా అంతలో ద్రోణుడు ప్రాణాలు విడిచాడు. ప్రకట జ్యోతి రూపంతో పరమస్థానానికి పోయే ఆ ద్రోణుని తేజోమూర్తిని కృష్ణార్జున, ధర్మనందన కృపాచార్యులు కన్నులారా కన్నారట. తండ్రి చావుకు కుపితుడైన అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని పాండవులకు ప్రయోగించాడు. హరికారణంగా ఆ అస్త్రం వమ్మైపోయింది. అశ్వత్థామకు వేదవ్యాసుడు కృష్ణార్జున మహిమను బోధించగా ద్రోణపర్వం పరిసమాప్తం అవుతుంది. ద్రోణపర్వంలోని యుద్ధంలో ఇరుపక్షాల వారు కొంత అధర్మ యుద్ధానికి పాల్పడ్డారు. మరి అది ద్వాపర యుగాంతం కదా.
1: ఇంతవరకు ఆంధ్ర మహాభారతం శీర్షికన ద్రోణపర్వం డాక్టర్ ఎల్బి శంకర్రావు గారి ప్రసంగం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు నిరంజన రమణన్ గానం చేసిన పాట చిత్రం అజ్ఞాతవాసి

మన భారత ప్రభుత్వం వ్యవసాయ రైతుల సంక్షేమం, వారి ఆర్థిక అభివృద్ధికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో రైతులకు అవసరమైన వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, పంటల గురించిన సలహాలు, ప్రత్యేకంగా వారి కోసం రూపొందించిన పథకాల వివరాలు ఒకే చోట తెలుసుకునేలా వర్చువల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చరల్ రీసోర్సెస్ భారత్ విస్తార్ ఏఐ ప్లాట్ఫామ్ను రూపొందించింది. రైతులు స్మార్ట్ ఫోన్ లేదా సాధారణ ఫోన్ల ద్వారా తెలుగుతో పాటు ఇతర ప్రాంతీయ భాషలలో మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ భారతి చాట్బాట్ వారికి సమాధానాలను స్క్రిప్ట్ రూపంలో ఇవ్వడమే కాకుండా చదవడం రాని రైతుల కోసం ఆడియో రూపంలో కూడా వినిపిస్తుంది. వ్యవసాయ రైతులకు వర్షపాతం, తెగుళ్ల నివారణ చర్యలు, మార్కెట్ ధరల యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు సులభంగా తెలుసుకునగలిగే భారత్ విస్తార్ ఏఐ ప్లాట్ఫామ్ యొక్క పూర్తి వివరాలను భారత వ్యవసాయ అధికారిక వెబ్సైట్ భారత విస్తార్ పోర్టల్ ద్వారా తెలుసుకోగలరు.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి మల్లెపుదండ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: அன்னை திரைப்படத்திற்காக பி பி ஸ்ரீனிவாஸ், பி சுசீலா பாடிய இந்த பாடலுடன் திரைகானம் நிறைவு பெற்றது. தொடர்வது செய்தி.
1: ஆகாஷவாணி வார்த்தலு சதுவுతున్నది திருகா உஷாரமணி. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మయన్మార్ అధ్యక్షుడు యోమి నాంగ్ హలాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మర్లెస్తో సమావేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవాళ వెలువడింది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ని ముడించి వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మయన్మార్ అధ్యక్షుడు యూమి నాంగ్ హ్లాయింగ్ మధ్య ఈరోజు న్యూఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన ప్రస్తుతం ఈ చర్చలు సాగుతున్నాయి. భద్రత, కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు వస్తాయి. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యక్షుడు శనివారం బీహార్లోని గయాకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యక్షుడు వ్యాపార, పారిశ్రామిక రంగాల ప్రముఖులతో చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలనల కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. జాతీయ రాజధానిలోని రాయ్పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ది లైట్ అండ్ ద లోటస్ రెలిక్స్ ఆఫ్ ది అవేకెండ్ వన్ అనే ప్రదర్శనను కూడా ఆయన సందర్శిస్తారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాఫ్ అవశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచుతారు.

భారతదేశానికి చెందిన నేబర్హుడ్ ఫస్ట్ యాక్టిస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. అధ్యక్షుడు యూమి నాంగ్ లైంగ్ అధికార భరిత పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలు మరింత బలోపేతం చేయడంతో పాటు మరింత విస్తరణకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రెండవ భారత్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల చర్చలకు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్భంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ధి, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై కూడా ప్రధానంగా దృష్టి సారిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక విశ్వాసాన్ని సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సుప్రీంకోర్టుకు కొత్తగా 5 న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసే న్యాయమూర్తుల సంఖ్య 37 చేరుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులను నియమించారని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీల్ నాగు, ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూకాశ్మీర్ లదాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లీలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించారు. సీనియర్ అడ్వకేట్ వెంకట సుబ్రమణి మోహన్ కూడా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37 పెంచేలాగా చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో ఈరోజు మంత్రివర్గాన్ని విస్తరించారు. కోల్కతా లోక్భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో 35 కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. కొత్తగా ఎంపికైన మంత్రిమండలి సభ్యులతో గవర్నర్ ఆర్ఎన్ రవి పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో అనుభవజ్ఞులైన శాసనసభ్యులతో పాటు మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన వారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో పాటు పలువురు సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్తగా చేరిన మంత్రులకు శాఖలను త్వరలో కేటాయించే అవకాశం ఉంది. ఈరోజు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో స్వపన్ దాస్ గుప్తా, అర్జున్ సింగ్, పాపస్ రాయ్, శంకర్ ఘోష్ తదితరులు ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు మధ్యప్రదేశ్లోని రజన్ జిల్లా నుంచి ఖేత్ బచావ్ అభియాన్ను ప్రారంభిస్తారు. నెల రోజుల పాటు సాగే ఈ ప్రచార కార్యక్రమం జూన్ 30 వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతూకంతో విచక్షణాయుతమైన వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు చేరవేయడంపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా విజ్ఞప్తి చేశారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, ఐసీఏఆర్ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో కూడా కేంద్ర వ్యవసాయ మంత్రి సంభాషించారు. 10 నుంచి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుండి చేరి 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరొక స్థానానికి ఈ నెల 18 పోలింగ్ జరగనుంది. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ నేత హెచ్డీ దేవెగౌడ, కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకునే సభ్యుల్లో ఉన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈవేళ విడుదలైంది. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర అజిత్ పవార్, తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగం రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రముఖ గాయని సుమన్ కళ్యాణ్పూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 89. అప్పటి బ్రిటిష్ భారతదేశంలో భాగమైన ప్రస్తుత బంగ్లాదేశ్లోని ఢాకాలో

1937 జనవరి 28వ తేదీన జన్మించిన సుమన్ కళ్యాణ్పూర్ 1950 దశకాల మధ్యకాలంలో హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు, ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలను రికార్డ్ చేశారు. సుమన్ కళ్యాణ్పూర్ పాటల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఆజ్కల్ తేరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్తే ప్యార్ మొదలైనవి ఉన్నాయి.

0: లతా మంగేష్కర్ స్వరంతో దగ్గర పోలికొన్నప్పటికీ సుమన్ కళ్యాణ్పూర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పీఎం స్వనిధి పథకం నేటితో 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్యారంటీ లేని రుణాలు ఆర్థిక సమూహీకరణ వృద్ధికి కొత్త అవకాశాలు కల్పించడం ద్వారా పీఎం స్వనిధి పథకం అసంఖ్యాకమైన వీధి వ్యాపారుల జీవితాలను మార్చివేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని కొనియాడారు. విశ్వాసం గౌరవం సలక్షణమైన సాధికారతకు చిహ్నమని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 2020లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా రుణాలను పీఎం స్వనిధి పథకం కింద పంపిణీ చేశారు. గత 6 ఏళ్లలో లక్షలాది మంది వీధి వ్యాపారులు సులభంగా రుణాలు పొందేందుకు పీఎం స్వనిధి తోడ్పడింది. మయన్మార్లోని నామ్కామ్ టౌన్షిప్ పరిధిలోని కాంగ్టూప్ గ్రామంలో జరిగిన శక్తివంతమైన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 55కి చేరుకుంది. నిన్న జరిగిన ఈ పేలుళ్లలో మరో 70 మందికి పైగా గాయపడ్డారు. గనుల తవ్వకం కోసం నిల్వ ఉంచినట్లుగా భావిస్తున్న పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి 100కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని, గ్రామమంతా పేలుడు ప్రభావానికి గురైందని స్థానిక వార్తా సంస్థలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2 ఏళ్లది కూడా ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ టైటిల్ను స్వాధీనం చేసుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈరోజు సంయుక్త సమావేశం జరుపుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ క్రికెట్ టైటిల్ను గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: வணக்கம். ஆகாஷவாணி செய்திகள் வாசிப்பவர் ரங்கநாதன். தலைப்புச் செய்திகள். பிரதமர் திரு நரேந்திர மோடி புதுதில்லி வந்துள்ள மியான்மர் அதிபருடன் இருதரப்பு உறவுகள் குறித்து பேச்சு நடத்தி வருகிறார். பிரதமரின் ஸ்வநிதி திட்டம் வெற்றிகரமாக 6 ஆண்டுகளை நிறைவு செய்துள்ளது. நாட்டில் 10 மாநிலங்களில் காலியாக உள்ள 24 மாநிலங்களவை உறுப்பினர் தேர்தலுக்கான வேட்புமனு தாக்கல் இன்று தொடங்கியது. உச்சநீதிமன்றத்திற்கு 5 புதிய நீதிபதிகள் நியமிக்கப்பட்டுள்ளனர். மேற்குவங்கத்தில் 35 புதிய அமைச்சர்களுடன் அம்மாநில அமைச்சரவை விரிவாக்கம் செய்யப்பட்டுள்ளது. இனி விரிவான செய்திகள். புதுதில்லி வந்துள்ள மியான்மர் அதிபர் திரு யுமின் ஆங் இன்று பிரதமர் திரு நரேந்திர மோடியை சந்தித்து இருதரப்பு உறவுகள் குறித்து தற்போது பேச்சு நடத்தி வருகிறார். இரு நாடுகளுக்கும் இடையிலான வரலாற்று சிறப்புமிக்க கலாச்சார உறவுகளை வலுப்படுத்துவது குறித்தும், பாதுகாப்பு, தொழில்நுட்பம் உள்ளிட்ட முக்கிய விஷயங்கள் குறித்தும் இரு தலைவர்களும் பேச்சு நடத்தி வருகின்றனர். மியான்மர் அதிபர் இன்று மாலை குடியரசுத் தலைவர் திருமதி திரௌபதி முர்முவை சந்தித்து பேச்சு நடத்தவுள்ளார். நாட்டின் புராதன சின்னங்கள் குறித்த ஒளியும் தாமரையும் கண்காட்சியையும் அவர் பார்வையிடுகிறார். இந்தியா ஓமன் பொருளாதார ஒத்துழைப்பு ஒப்பந்தம் இன்று நடைமுறைக்கு வந்துள்ளது. மத்திய வர்த்தகம் மற்றும் தொழில்துறை அமைச்சர் திரு பியூஷ் கோயல் இந்த ஒப்பந்தம் குறித்து நாளேடு ஒன்றில் எழுதியுள்ள கட்டுரையில் இரு நாடுகளுக்கும் இடையிலான பொருளாதார மற்றும் தூதரக உறவுகள் வலுப்பெறும் என்று தெரிவித்துள்ளார். இந்திய மாணவர்கள், கைவினை கலைஞர்கள், பெண்கள், விவசாயிகள், மீனவர்கள், சிறு குறு மற்றும் நடுத்தர தொழில் நிறுவனங்களுக்கு உத்வேகம் அளிக்கும் வகையில் இந்த ஒப்பந்தம் அமைந்துள்ளதாக திரு பியூஷ் கோயல் கூறியுள்ளார். பிரதமரின் சாலையோர வியாபாரிகள் கடனுதவி திட்டம் தொடங்கப்பட்டு 6 ஆண்டுகள் நிறைவடைகிறது. இத்திட்டத்தின் கீழ் லட்சக்கணக்கான வியாபாரிகள் பயன்பெற்றுள்ளனர். கடந்த 2020ஆம் ஆண்டு முதல் 1 கோடியே 12 லட்சத்திற்கும் மேற்பட்ட கடன்கள் இத்திட்டத்தின் கீழ் வழங்கப்பட்டுள்ளன.

యోగా మన దైనందిన జీవితంలో నిత్యం ఆచరించాల్సిన ఒక సాధన. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతినిత్యం యోగా శీర్షికన మరీచ్యాసనం ఆచరించడం వలన కలిగే ఆరోగ్య లాభాల గురించి కొన్ని తెలుసుకుందాం. మరీచ్యాసనం అనేది యోగాలో నేలపై కూర్చుని వేసిన ఒక ముఖ్యమైన ఆసనం. మరీచ్యాసనం నిత్యం ఆచరించడం వలన వెన్నెముక ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. పొత్తి కడుపులోని అవయవాలను ఉత్తేజపరిచి మలబద్ధకం తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, వెన్ను మరియు భుజాలు కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మరీచ్యాసనం నిత్యం ఆచరిద్దాం, ఆరోగ్యంగా ఉందాం. యోగాసనాలు ఎల్లప్పుడూ నిపుణుల సమక్షంలో ఆచరించడం శ్రేయస్కరం.

ఈనాటి మన మధురమైన సమయంలో మనందరి జీవితంలో తల్లిదండ్రులు ఎంతో అమూల్యం. ఒక బిడ్డకు జన్మనివ్వడం, వాళ్ళని ప్రయోజకులను చేసే వరకు తల్లిదండ్రులు పడే శ్రమ, త్యాగాలు మనం మాటల్లో చెప్పలేం, కొలమానంతో కొలవలేం. మరి పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చేసే త్యాగాలను, వారి నిరంతర శ్రమను గుర్తించి వారికి కృతజ్ఞతలు తెలపడానికి ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం గ్లోబల్ పేరెంట్స్ డేను ప్రకటించింది. ఈనాటి మన మధురమైన సమయంలో గ్లోబల్ పేరెంట్స్ డే విశేషాలు తెలుసుకుంటూ చిత్రగీతాలు వినేద్దాం. ముందుగా మనం చిత్రం నుండి మాస్టర్ భరత్ బృందం ఆలపించిన పాట, గీత రచన చంద్రబోస్.

పిల్లల పెంపకంలో వారికి సరైన పోషణ రక్షణ వారి వ్యక్తిత్వం సంపూర్ణంగా సామరస్యంగా అభివృద్ధి చెందడానికి పిల్లలు కుటుంబ వాతావరణంలో ఆనందం ప్రేమ అవగాహనలతో కూడిన వాతావరణంలో పెరగాలి. బాలల హక్కుల ఒడంబడిక స్ఫూర్తికి అనుగుణంగా అసమానతలు తొలగించి పిల్లల సానుకూలతను సంక్షేమాన్ని ప్రోత్సహిస్తూ 2012 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి జూన్ 1వ తేదీని గ్లోబల్ పేరెంట్స్ డేగా ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవంగా జరుపుకోవాలని సూచించింది. మరిన్ని వివరాలు తెలుసుకునే ముందుగా నాన్నకు ప్రేమతో చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత సారథ్యంలో గానం చేసిన పాట విందాం.

మనందరికీ మన తల్లిదండ్రులు తినడం, తాగడం, మాట్లాడడం, నడవడం ఇవన్నీ ఎంతో ప్రేమగా నేర్పించడమే కాకుండా మనకి మంచి అలవాట్లు, మంచి నడవడి, సంస్కారం నేర్పే మొట్టమొదటి గురువులు మన తల్లిదండ్రులే. మనకి ఆటలు పాటలు నేర్పించి మనతో సమంగా ఆనందించే మొట్టమొదటి స్నేహితులు మన అమ్మా నాన్నలే. కార్యక్రమంలో ఇప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం నుండి శశికిరణ్ బృందం గానం చేసిన పాట, పదరచన వనమాలి.

అమలు అలా పరిగెత్తకే పడిపోతావు. నాన్న జాగ్రత్తరా, నెమ్మది అంటూ ప్రతీక్షణం బాల్యం నుండి మనం ఎంత పెద్దయినా కూడా మనకి జాగ్రత్తలు చెప్తూ మనకి రక్షణనిస్తూ మనల్ని నిరంతరం కాపాడే రక్షణ కవచం మన అమ్మ నాన్న. మనకెంత కష్టం వచ్చినా మేమున్నాన్రా అంటూ కొండంత అండగా నిలిచేది అమ్మ నాన్నలే. కార్యక్రమంలో ఇప్పుడు ఆకాశమంతా చిత్రం కోసం మధుబాలకృష్ణ నాలపించిన అనంత శ్రీరామ్ సాహిత్యం, సంగీతం విద్యాసాగర్.

ప్రతి తల్లిదండ్రులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా పిల్లల సంతోషం కోసం, వారి ఇష్టాలను తీర్చడం కోసం ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా మార్చుకుంటున్నారు. తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు పాట వేయడానికి పగలు రాత్రి తేడా లేకుండా శ్రమిస్తున్నారు. ప్రపంచంలో ఎలాంటి స్వార్థం లేని అమితమైన ప్రేమ మనం తల్లిదండ్రుల నుంచే పొందగలం, ఆ తర్వాతే ఎవరి స్థానమైనా. కార్యక్రమంలో ఇప్పుడు కొత్త బంగారు లోకం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, పదరచన సిరివెన్నెల, స్వరరచన మిక్కీజే మేయర్.

భారతీయ పౌరులందరి సంక్షేమం కోసం మన భారత ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో ముఖ్యంగా భారతీయ మహిళల భద్రణ, రక్షణ మరియు సాధికారత లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఒక సమగ్ర పథకం మిషన్ శక్తి. మిషన్ శక్తి పథకం ద్వారా భారతీయ మహిళలకు రక్షణ మరియు తక్షణ సహాయాన్ని అందించడం, హింసకు గురైన మహిళలకు వైద్యం మరియు చట్టపరమైన సహాయాన్ని అందించడం, పోలీసుల సాయం మరియు తాత్కాలిక వసతిని కల్పిస్తున్నారు. అవసరమైన మహిళల కోసం 24 గంటలు పనిచేసే ఉచిత జాతీయ హెల్ప్లైన్ నంబర్ ద్వారా సహాయాన్ని అందించడం, నారీ అదాలత్ ద్వారా స్థానిక స్థాయిలో మహిళల వివాదాలను పరిష్కరించడానికి మరియు న్యాయం అందించడానికి ఏర్పాట్లు మొదలైన ముఖ్య అంశాలను ప్రోత్సహిస్తున్నారు. భారతీయ మహిళల రక్షణే ముఖ్య ధ్యేయం.

ఊయల చిత్రం నుండి చిత్ర ఆలపించిన పాట విన్నారు. 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం గ్లోబల్ పేరెంట్స్ డే విశేషాలు వింటున్నారు. మన మనసులోని సంతోషాలని, మన ఆనందాన్ని, మన ఆవేశాలని, ఆలోచనల్ని ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితి అయినా మన అమ్మానాన్నలతో

అభ్యంతరంగా పంచుకోగలం. ఆ చనువు వారి నుండే పొందగలం. మనల్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా మన తల్లిదండ్రులు మన సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తూ మనకి మరింత బలం చేకూరుస్తారు. మనకి అమ్మా నాన్న ఇచ్చే భరోసా, ఓదార్పు ఇంకెవరివ్వగలరు చెప్పండి? కార్యక్రమంలో ఇప్పుడు ఎస్ఏ రాజ్ కుమార్ సంగీత సారథ్యంలో హరిహరన్ ఆలపించిన సిరివెన్నెల సాహిత్యం, చిత్రం డాడీ

ఇప్పుడు సమయం 3:39:50. 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో గ్లోబల్ పేరెంట్స్ డే విశేషాలు వింటున్నారు. పిల్లల సంక్షేమం, నడవడి, అభివృద్ధిలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషిస్తారు. పిల్లల పట్ల నిస్వార్థ నిబద్ధతను, వారి జీవితకాల త్యాగాలను ప్రశంసిస్తూ ప్రపంచంలోని తల్లిదండ్రులందరినీ అభినందించే వేడుకగా ప్రతి ఏటా జూన్ 1వ తేదీన జరుపుకునే గ్లోబల్ పేరెంట్స్ డే ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవాల్ని ఒక ముఖ్య ఉద్దేశంతో జరుపుకుంటున్నాం. మరి గత ఏడాది అనగా 2025వ సంవత్సరానికి గాను రైజింగ్ పేరెంట్స్ను ఎంచుకోవడం జరిగింది. వివరాలు తెలుసుకునే ముందుగా మరొక చిత్రగీతం విందాం. ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి ప్రకృతి రెడ్డి గానం, సంగీతం ఎంఎం కీరవాణి, గీతరచన సుద్దాల అశోక్ తేజ.

గ్లోబల్ పేరెంట్స్ డే గత ఏడాది ముఖ్య ఉద్దేశం రైజింగ్ పేరెంట్స్, అంటే పిల్లలు పెరిగే కొద్దీ తల్లిదండ్రులు కూడా వారితో పాటు కొత్త విషయాలను నేర్చుకుంటూ తమను తామును మార్చుకుంటూ ఎదగాలి అనే ఉద్దేశం. పిల్లలను పెంచడం కేవలం ఒక వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు, అది తల్లిదండ్రుల వ్యక్తిగత వికాసానికి, ఎదుగుదలకు కూడా ఎంతో తోడ్పడుతుంది. మరి గ్లోబల్ పేరెంట్స్ డే 2026 అంటే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకునే ముందుగా మరో చిత్రగీతం విందాం. నాని చిత్రం నుండి ఉన్ని కృష్ణ నాలపించిన పాట.

ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం గ్లోబల్ పేరెంట్స్ డే 2026 సంవత్సరం అనగా ఈ ఏడాది ముఖ్య ఉద్దేశం టుగెదర్ ఫర్ పేరెంట్స్ అనగా పిల్లల పెంపకం అనేది కేవలం తల్లిదండ్రుల వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు. సమాజం, ప్రభుత్వాలు మరియు సంస్థలు అందరం కలిసి తల్లిదండ్రులకు మద్దతును అందించాలి. అంటే తల్లిదండ్రులు పెద్దవాళ్ళైనా వాళ్ళు చిన్నవాళ్ళైనా వాళ్ళకి అవసరమైనప్పుడు చేతనైన సాయాన్ని మనం అందించాలి. ఏమైనా సలహా కావాల్సిన ఓ మాట సాయం, మనిషి సాయం అందించడం అన్నమాట. మరి కార్యక్రమంలో ఇప్పుడు యమలీల చిత్రం నుండి చిత్రా బృందం పాడిన పాట విందాం. గీత రచన సిరివెన్నెల, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

మన ఆకలికి అమృతం పంచేది అమ్మైతే మన భవిష్యత్తుకు బంగారు బాట వేసేది నాన్న. మన ప్రతి విజయం వెనుక, మన సామాజిక హోదా వెనుక తల్లిదండ్రులు మనల్ని తీర్చిదిద్దిన విధానాలే మన పునాదులు. మాతృదేవోభవ, పితృదేవోభవ. సమాజంలో ఇంతటి విలువలు కలిగి మన జీవితంలో మనకు మించి ప్రాముఖ్యత ఉన్న తల్లిదండ్రులను గౌరవిద్దాం. భారతీయ సంస్కృతిని తరతరాలు కొనసాగిద్దాం.

రేపు ఉదయం 11:30 100.1 FM గోల్డ్ మల్లెపూదండలో వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు. 100.1 FM గోల్డ్లో మనం విన్నాం.

పదకాని పంచరజత పదకాని చత్వారి కాశ్య పదకాని చ సమేత్య నవదశ పదకాని విజితాని. పదక తాలికాయాం భారతేన ద్వితీయం స్థానం ప్రాప్తం. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ద్వావింశతిః తమాయాం ఏసియా మహాద్వీపీయాయాం అండర్ 20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఇతి స్పర్ధామాలికాయాం 10 స్వర్ణ పదకాని సమేత్య 19 పదకాని ప్రాప్తవద్భ్యః భారతీయ దళేభ్యః వర్ధాపనాని ప్రదత్తాని. ప్రధానమంత్రిణా ఉక్తం యత్ ఇమే యువానః భారతస్య కీర్తిం విశ్వస్థరే ప్రాపయితుం నిరంతరం ప్రయత్నం కుర్వంతి. ఏతేషాం ఉజ్వల భవిష్యాయ ప్రధానమంత్రిణా శుభకామనాః ప్రదత్తాః. ఇతి వార్తాః.